సారి సని సరి గమ ప సని స ని స నీరి సదని ని దద ప ప మ మ గ జరి సరి స గ స గ మ గ స ద మ గ స ద పద స ద స గ స గ ప గ ప ద ప ద స